మేడం తినేది వరే కారాయి మే కొనన్నా కుపెన్నను ఆయన గరగోయిర నరదయ్యం మేడి ఎఫ్ఎం ఐచినం పై నైన్ తెనువత మిని సింగై మేని సువా మెందం తపన కోంగురా మెయ్యై ఎరై తరిగి తపనాని కాక మేడి అమైతురు నగోయిం మెందం తపన కోస్మా కా మెయ్యైకి కేన కోవాకి మెకరవన్న కో అమ్కై నాపం కెమ్ కతో కపెన్ నరం తై నాపం అయ్యు తకరం తని నాపన రంగిన్ నకురాయి కనవన్న అమ్కై నాపం మేకన్నే Kaya tayin tiriri yung kausma ka. Nanon te, tamayroon te nga po ngayon. Punde, tapanan ka kamayo rin kakatikiroin ako im. Inanon na nga kahit taran ng kanwani pong te nga po ngayon. Kaya kwato karapyom, kungungurami ni pyom, men ng skupas, may on tapas, o may yanamingam, te nga po ngayon te, te nga ta kamayo rin may tirituron ako im. Sina te meton waki, may ritan na rakaususin ako im. Inanon tamayroon te nga po ngayon te. Taka mewri di kia mai turu. Na kwe mi kuya kwa usma ka. Na ngungura ki toong kuya kwa uspa mga roni dan te inga po ngayu. Suwa ki ngay me. Ritan na raka ususin na kwe mi. Ta mewri di kia mai turu.